బయలా కయింగా సంఖ్య అయితే బెలకి మితిలే బ్రహద్ద ఐసుకుపోవా కుయింగ్ ఆలా ఎత్తేద మితిలి మెలెం అబదింగి యాకెబా అలంబా కిదిం కాల బొం అబదింగి యాకెబా అలంబ కిదిం ఆల కిదిం కాల బొం ఈ మితిల్ కింగతి ఒత సొంగాయిస్ పాలితి బరదు బెల సొంగాయిస్ పాలితి ఇంగిస్ పుల్గితి ఈ అందెన్ తాస్ దీన్ కాలం తాస్ దీన్ తాస్ కి దీన్ ఒరే దెన్ తాస్ కాకే నమ ఇల్లం నమ ఇల్లం కాల అల్ ఈ అందెన్ దెన్ బరై దితల్లాయ వల దా బా ఇల్లం న దీన్ ఇయ న దూతాని అస ఇన్ ద కై న దీన్ కాల దీలే అకేవ ఇలాయి న పోరా దీం బితి లెంగమా అబ దీన్ ఇయ అకేవ అల్మ దీన్ కాల అల్మ కి దీన్ కాల బం నమ ఇలాయి నికి దైవరే ఎల్లం అదన్ ఇయవై ఇయవై నస్ కొయ ఇట్టి యుని బరా ఇలా కొయసి దు అసం బరయిని అకేవ ఇల్లే దీన్ ఇయంబరా దీన్ ఇయంబరా నమ్మ సూర్సు నపీన్ ఎల కొయసి బొరయిని ఎల కొయన్ ముత్తున అప్పయన్ నమ్మని దు ఎన్ నిలై వల దేలై ఇలా ఊంగి న పొర ఇన్ సికల్గా కాల అరి అలైవ ఆసం గొర్రెక హో ఇన అల్ బ ఇల్లు ఇయా